అది నుబా బహెగ్గె మిసాలకి బిమ్మతిం ఉఫ్రాగింద అది ఎగహకం ఎవ్వె సాబిత్ కమెన్నువా నుబా గహెగ్గె మిసాలే.

0: కి ఎమ్మెహా మీసకున్న ఎయిన్ ఇంజార్ కురవు మట్టకావి ఎంగేమకే అది హమ కశ్వరం ఎకలాంగి ఎక్క వంత కలాంగికం ఎవరిన్ దినగతమషాయ్ అది బుద్ధిగ అహులువరిన్ నసే హల్లిబ్ గతమట్టకే
1: కీరత్ ఖురాన్ గది వే తర్జమాయ్ దెమ్మె మిగినస్తిని సూరత్ ఇబ్రాహీం అషార్వణ ఆయతుం ఫషాయగిన్ ఎ సూరత్ ఫన్సాస్ దివన ఆయతు గనియల ఆదే సూరత్ గనియల ترجمہ ویدار دیو وافاونی ڈاکٹر محمد حنیف
2: علمی نورن ہٹن آرو کروا ددونیے کے باجوریکما مگو دکا دے
3: تولہے فوتن تری اوفا ور دیرول مکا راستہ فہی کوتے
2: امید آ کو دی اکنی وریکم فیلوا دے
3: دیوہ راجے کے اڈو
2: ಇಂಗ 7340 ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್
3: ಅಟಿ 9 ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
1: ಎಂಎ ಸೀದಾವೆಗೆಂಬ ತೆದು ಮಗುಗ ಸಾಬೀತುವೆ ಹುರುಮ
4: ಇಸ್ಲಾಂ ದೀನುಗೆ ಅಗೀದಾ ವರುಗದ ಕುರುಮ
1: ದೆದುನಿಯೆಗೆ ಹಳಾಯ್ ಬಾಚವೆರಿ ಕುರುಮ
4: ಇಸ್ಲಾಂ ದೀನುಗೆ ಕಂಕಮಾ ಗುಳೇಗೊತುಂ ದೀನಿಯ ಇಲ್ಮ್ವೆರಿನ್ನ ಸುವಾ ಕುರವ್ವ

అది నుబాబహెగ్గె మిసాలకి బిమ్మతిం ఉఫ్రాగింద అది ఎగహకం ఎవ్వె సాబిత్ కమెన్నువా నుబాగహెగ్గె మిసాలే.

అడుగవెరి రస్కలా హమకాశ్వరం ఏ బుధుతం మీ సకుం కురె గిన బకు మగు ఫ్రద్దాఫి ఫహే మీ అళాయ తబావిజ్జ మీ హకి హమకాశ్వరం అడుగె దీనుగ మీ హకి అది అళాయం ఉరె దిజ్జ మీహ దన్నాశె ఫహె హమకాశ్వరం ఇబ రస్కలాంగి గిన గిన ఫాఫు ఫుసవా రహీం వంత రస్కలాంగే.

0: మానకి ఎమ్మెహా మీసకున్న ఎయిన్ ఇంజారు కురగుమట్టకావి ఎంగెవుమకే అది హమకశ్వరం ఎకలాంగి ఎక్కవంత కలాంగికం ఎవరిన్ దినగతమషాయి అది బుద్ధిగా అహులువరిన్ నసే హల్లిబ్ గతమట్టకే.
1: కీరిత్ ఖురాన్ దివ్య తర్జమాయి దెమ్మె మిగినస్తిని సూరత్ ఇబ్రాహీం అషార్వణ ఆయతం ఫషాగింగ్ ఎ సూరత్ ఫన్సాస్ దివన ఆయతు గనియల ఆది సూరత్ గనియల తర్జమా విదాళ్ దివ్వాఫావని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.
2: అంగాది ఉంగన్నాది మునిఫోయి ఫిల్వా దినుముగా
3: తెదువెరి కమ్మాయకు
2: ఎక్కువెరి కమాయకు
3: ఏరువెస్ మిహారువెస్ రయ్యతున్నాయకు రైతున్న ఎమ్మె గాతుగా దివెహరాజ్యకి అడు
2: ఎంహా సతర్స్తేక సాళిస్ నుయ్ కిలో హర్ట్స్ మీడియం వేవ్ అడ్డి హనుయ్ మెగా హర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్
1: ఎమ్మె సీదావెగెంబా తెదు మగుగ సాబితువే హురుమ
4: ఇస్లాం దీనుగె అగీదా వరుగద కురుమ
1: దెదునియేగె హయాయ్ బాచ్వరి కురుమ
4: ఇస్లాం దీనుగె కంకమా గుళేగతుం దీనియే ఇల్మ్వరిన్నా సువాల్ కురవ్వా.

0: గడి మెందురు అంబురా దేజ్జహి అడో సొంతికింతమణి దివహిరాజ్జే గడు.
1: ఫైపే ప్రెజెంట్స్ బెస్ట్ రేడియో ప్రెజెంటర్ కాంపిటీషన్.
2: Best Radio Presenter Competition.
3: మీ ముబారాత్ కో స్పాన్సర్ కి హోల్సేల్ పాయింట్.
4: ముబారాత్ ఇన్సాఫ్ కో దేవాణి హసన్ హలీమ్ నుజత్ షమీమ్.

0: దక్క కాంతత్తక్క దిమావణి దిమావా కమకన్ను మిఫారుస్ రాజ్య ఆదఫ మిహిరి హమ ఖేరియ
1: ఏంత ఏ కిహిన వీ అనిక్క
0: వీగోతకి వీగోతకి ఆహారమంగె బోటు ఏయ్ ఫుదే వరక బొడు బోటే ఏరు దతురుకుర ముందు అయి ఎట్లాంటి కండుగె మెదు మషాయకు అద్దివెహింతివి బోటుగా
1: దెంకినవి
0: దెం వీగోతకి ఎట్లాంటి కండుగె ఎట్లాంటి కండు దతురుకురమున్ దానికో సీదా టైటేనికు అడియద్దే హిసాబు బోటు కండు ఫింగంటికి జయించే
1: అస్తకు ఫిల్లో హాదు నురక్కాదరి కమికేతివి దెంకినవి
0: హమ టైటేనిక వీగవి కండు ఫింగండుగా జయిఫ బోటు ఫళాగెం గొస్ దివం ఫషాఫి అండి కహర్మి నాకు దెంతివి ఆ దివేన్ రోమ్ ఫషాఫి
1: ఏ హమ అడియద్దాం ఫరి మా కణుగు మీద
0: ఇసాహితకు మోట్ బోటు మెదుం బిందాగం గొస్వి అది దివెం గోవాగం మా ఎరి బోటుకి కొళ
1: ఏ కిహిన ఏసి బోటుకి కొళం ఎరి
0: ఎరేనెన్ను మా వగుతుం బుణఫిం ఇతరు కమక నూళె బోటుకి కొళం అరం హింగాషే మషం ఎంగే టైటేను గొస్వి ఎహెంక ఏగ ఉళే దెమిహం తిబి కొళం అరెన్ను
1: టైటానిక్ బెలిందో దెంకీనకేవి
0: బోటు అడియద్దాం ఫషీమ కొళుగ హురఫ దివెం కొళాక్ స్లైడెంగ్ కహాలాఫి
1: ఫిరెన్ను గణేత ఫిన్యన్ను ఏత ఈ వర ఫినిసర్ హద్దెన్ను
0: దక్క వాక ఆహర్మన్ దివెం మీ కణుమస్ కాగం ఉళే భయన్ను లేహూను అనెన్ను కొం ఫిన్యవ్వాణి
1: లేహూను వ్యకస్ ఏ ఫినితనెవ్వీమే
0: నూనె ఫినిగ్ అసరెవ్వస్నే దెన్ కండవ్ వెట్టునిరు ఆహర్మన్ అమ్మి హుణ్ణె లైఫ్ లైఫ్ బోట్ ఎవ్వస్ లైఫ్ జకెట్ గండె హాసాబుస్నే
1: దెన్ కీనెన్ యో పుండు కండు తెరెన్ సలామెవి
0: మీ దివెహిన్నే కండు మెదుగ తిబ్బ కుల్యక ఫెణు మచ్చం ఆహర్మన్ అమ్మి హుం హిల్లా లైఫ్ బలాదిరు కొమ్మె మీయకు బొడు వెలేగ మతీగ
1: వెలైకే కణు మెదుం
0: వెలా తకే ఆహర్మ గోయాగం గో సీదా మడుకురి అమెరికాగ జటీయక
1: కీవ్ అమెరికా అది అయి రాజ్య నైస్
0: రాజవ్రే అమెరికాయను క్యారివాణి ఎహెంవే అనక మీగ సళికమకి జటీ క్యారియం హుట్టును ఇరు ఆహర్మగి ఇస్తిబాల్గా హురి కాకం ఎగేత
1: కాకు హురి
0: సీదా జోర్జ్ డబ్ల్యూ బుష్ వైట్ హౌస్ తగ్గిందం వెగే ఆహర్మన్న ఖబర్ ఆహర్మగ ఖబర్ దివి పోతి ఏనయ
1: ఎందానిత ఎహా నుసియాను గొతక సలాం వివీమ ఎకము తిదం హాద ఏం కాల హాది సాయకి
0: ఆహరంగ హయాతుగ సది మీ కహల కమక దిమైన్ నువ్వే
1: తెంకిన రాజ్యాయి
0: రాజ్యాదను గొతకి మగే ఉన్నాను బోడు మస్తోని మస్తోని దియా హర్మ బద గుళీమ దెన్ ఆదవన్ దెన్ జోర్జ్ డబ్ల్యూ బుష్ అహర్మన్న వరం అడాలి వర కాం విస్తీనే
1: ఎకముగి అసరుత మిహారోస్ హషగణు తిఫెన్నని
0: కాన్ దిం ఎచ్చకు మగే బండె కుడెన్ను ఎంగేత మిహార్ మషక నుకెన్ను హురవే కిహా బొడు కమకు మి సదామెవి ఎకమకు ఎయి హమ మగే బుద్ధి రంగళు కము
1: తిదెం వర బుద్ధివరి మీ హెక్కువ మిహార్ మవెస్ కబూల్ కొఫి ఏ దెన్ దెన్ మగెంత వీను తౌఫీగా ఎక్కువ తతురుకురం మవెస్ వర తజుర్బా కొల్లా హివ్వే తికహలి కంకం
0: అవ హత్తయ్యారు ఎకమకు ఎవ్వస్ కమెద్ది మా వ్యస్ మా షెజిమ్మను అన ఇంకే అదా కూడా చేయకం
2: నీవరు కమెద్ది కొని దేవన పార మిమి ఉన్న టైటానిక్ గమ వీహే వెగెం మి ఉలుని దో హుజాం హుసేన్ కొబహింగ మజే హుషేలుని గోయ్
0: హింగ మజే కొమ్మసరక
2: కొమ్మసరక హుసేన్ హింగ మజే హుసేన్ హింగ మజే హుజాం కొమ్మసరక హింగ మజే దే హింగ బలమ ఫండియారుంగే హింగ మజే హుంగురి కి ఆ హిసాబే గతో దో ఎమ ఫుత వగ్మె ఫుర్సత్ దేని దెం మి కం కం హమ వర రంగల దిన వెడాన వాని బేఫ్లో కమ గామస్ తోలా వాని స్క్రిప్ట్ రైట్ కురా బేఫ్లే హమ విమ తరింగే ఫరాతుంగే బేను వాక

0: ఫైపే ప్రెజెంట్స్ బెస్ట్ రేడియో ప్రెజెంటర్ కాంపిటీషన్ డ్రామా మరియం ఇంషా
1: మిహా అందరిక వెస్ అహరంగి దలుక వాసరు ఉమర ఫెనేత అహరంగి దలుక హోరి వాహక
0: ఎహ్సాన్ అబ్దుల్లా
2: తిదెలొల బెలుందు వాహక సార ముట్టెన్ ఉలాంగ తిదెలొల గవని ఇంతిహా లోబి
0: మరియం షహామా
1: ఓకే ఇదురిస్ కేనవితి హుట్టుని అకుని వే తమేగ తీతా టోని నారంగరి
0: మొహమ్మద్ అరిహం
3: మల్స హతరాం బినాయన హుడ్డకమ నేంగత తిహెం గుణం గద్దం హౌషి దనాసి మేదలాన
0: హసన్ హుజాం
4: దక్కవాక ఆర్మన్ దివే మి కణుమస్ కాగం ఉలే బైన్ను లే
0: హుసేన్ రషీద్
5: ఏ దెం దెం మగెంద బిన తౌఫీగ కు తతరు కురం మావిస్వర తజ్రుబా కుల్లాహి వే
0: హవ్వా షీన్
1: ఆరంగి లోబి లోబి రహమే తెరియా అలుం ఆరి బేణు ఆదేవ ఆదేవ
0: మరియం సాని
6: సును మషా అడియా కుప్ప దియామస్ కొట్టది ఉండని మిహన్నే
0: అమ్రత్ నైషా
7: సాలి దో ఆరైవస్ కు వెచ్చ దో ఫెనునిమ ఏకం బుణంత
0: నఫా నసీమ్
8: ఆ బస్ తణకు మీహకు ఫెన్నేర బలాణులా తే నూళే షబుణమెన్ను అలా మీ మగే దొంబే
0: ಮಿಂಗ್ ಕೊಮ್ಮೆ ಬ್ಯಾವರಿಯ ಕುವೆಸ್ ವೋಟ್ ಕೊರೆ ಬೇನಿ ಪಿ ಎಸ್ ಎಂ ಎ ಅಮೆ ದೇರುಕ ಎಮ್ ಎ ಮಕ್ಬೂಲ್ ಬ್ಯಾವರಿಯ ಅವ ವೋಟ್ ದೆಬ್ಬ ವೋಟ್ ದೆ ಬೇನಿ ಅಂಗಾರ ದ್ರೋಗ ಹೆಂದನು ನುವೆ ಇಚ್ಚ ಫೈಪೆ ಪ್ರೆಸೆಂಟ್ಸ್
9: ಬೆಸ್ಟ್ ರೇಡಿಯೋ ಪ್ರೆಸೆಂಟರ್ ಕಾಂಪಿಟಿಷನ್
10: ಬೆಸ್ಟ್ ರೇಡಿಯೋ ಪ್ರೆಸೆಂಟರ್ ಕಾಂಪಿಟಿಷನ್
0: మీ ముబారాతు కో స్పాన్సర్కి హోల్సేల్ పాయింట్
1: రాజ్యకి కొమ్మి హిసాబేగ హురిగెం వెస్ ఎవ్వెస్ అగి దెక్కుమ కాణులా పిఎస్ఎం గే చెరల్త ఫోను అడు హాల బలాలుమ ఫసేహ గోతే
0: పిఎస్ఎం ఏ
11: దివి రాజ్యకి అడా దీనుగి అడు అది దివి ఎఫ్ఎం వెస్ అడు హాల వేనే
1: టీవీఎం ఎస్ టీవీ అది పిఎస్ఎం న్యూసెస్ బలాలమే
0: పిఎస్ఎం ఏ
11: iOS adi Android phone takun download kuravene
1: PSMA
11: avaha phone download kurappa

ఏమి మదే ఆంటీ లాల బుణది లాల లిప్ అయి తస్వీర్ గా ఫెన్నని కొంకమే పిక్నిక్ దిందో దతురు దాని హురి హాకు దింబెగి ఏరో మికుదిన ఈవేత మికుదిన్ గుళం బద ఇవాణిక దుర్గా మిసాల కొనిదానే అబదు దిమాను ఆ కుజ్జె వేస్తో ఆయిల కుజ్జకి తెలియగా ఏకం గోస్ మికుదిన్ మాన ఎకుదిన్ గాత గోస కుదిన్ గోవాగెన్ ఉరి ఆకమిగ బావెరి కురువందో ఏరు మజా వాణి ఏను ఏరు బొడ గుళం బద ఇవాణి ఏరో ఎకుదిన్న వేస్ ఎంగేన మికుదిన్ ఎకుదిన్న అళాలా కందో షనాయ కొంచెం లిప్ అవుతి పెదానేదో మిసాలక ఎమ్మెం ఎక్కువగా కోసి వేగి వగుతు కొమ్మెస్ ఎకకు రీతి వాహక ఎక్కి ఆదనిక మమెస్తో ఏం ఎమ్మెం ఎక్కువగా వాహక దక్కాల మిసాలక ఫుర్సత్ లిబేన ఏ వాహక ఆ బెహే గోతుందో ఏమ గుళంబ దైవాణి అనే కావేస్తో ఏమ ఇతర ఆయిలి గుళం వరబడ బదహి వేగే దాని కంక మీ ఫేను మీ తస్వీర్ తప్పు ఏను మీ ఎదుగు ప్రోగ్రామ్ గా వాహక దక్కాలము మీ దని ఆయిలి గుళం బదహి కురుమా ఆయిల మీ హుందకే లోబి మా గుళే గోతు ప్రోగ్రామ్ గా మిహా హిసాబం ఆదేవునీరు మీవని ఆయిలి గుళం దెమెహెట్టుమ కురంబి వర గిన కంకమా గుళే గోతు వాహక దక్కాలైప అది స్టూడియోగా తిబికుదిం వెస్ ఎకుదింగే ఆయిలి గుళంత బదహికొం ఆయిల మీ హుందకే లోబివాం మసెక్కె కురా గొవ్వెస్ వని కియాల దీఫ బయకుదిం అబదస్ ఉళేన కొక్క గువాగెం కుళే ఎయి ఎమ్మె క్యారీగా ఉళని కొక్క బీమ కమవెస్ విదాణె ఎకమకు అబదస్ హదాం కురమ్మాణె తియకుదింగ ఆయిల బొడువముం దా వరక ఆయిలి గుళం బదహి కురం కురంజే మసెక్కె ఇతురు వాణెదో కంగ అబుల్ కొరంత కుది తీయ కుది గహకా మెదు విసినాల్ బల గస్ బొడువముం దా వరక గహుగే గొఫిత గినవే కఫి కఫి వమ్ముం దానెదో ఏ గస్ బిముగా ఇఫెటిఫా ఉండని మూతకే సబబం దో మూత ఫెనేత కుదిన్న గహుగే మూత మై గస్ గహుగ ఫెనే అనే బ్యా గస్ తగ నువ్వు ఫెనేదో అడ్డీ గవసురే ఏ గస్ తంగ ఎకతి గంటే గొతుగా ఉండేరు వర వరుగదవాణి గహుగే మూతకా మేగడ గోఫితకా మినూం వే సురిహా ఎచ్చకి బదహి గిగుళు గస్ వరుగద కొద్దే ఎచ్చకి ఏను హమ ఎగొతం ఆయిలాకి వెస్ గహెక్కాలెచ్చే ఆయిలా వెస్ దాని బొడువమం ఫుళావముందో ఆయిలి గొఫిత వెస్ దాని కఫివమం ఎబ్బేకి గొతుగా గుళం బదహి కొగ్గెం ఉళేరు ఆయిలా వెస్ వర వరుగదవాణి ఏమ మికుది గుళం బదహి కొరా వరక ఆయిలి గుళం హమ దెమెహెట్టి ఫోండానిదో ఎమ్మెస్ వరం ఉఫలం ఎక్కువ ఉళేనిదో కమె బేను వియస్ కమె నుకురవిగెం ఉళునస్ నూని బొడుక మెజ్జె ఉనస్ అబద్వేస్ ఎహి తెరివాణి కొంబై ఆయిలా మీహున్ తిబేనిదో అబద్వేస్ ఎమ్మె గాతుగా ఏమి మాయిలి గుళం జహేన వర రంగళ దమహంటంగే మియద్వేస్ ఫినాద తెబవులే కుజక బద్దలు కొల్లంగే ఎకుజ్జాగ వాహకత తికుదిన గెనెస్తేనా ఏ మీమ హింగాబల్ ఫినాదత్త మీదు బద్దల్ కొల్లా కుజ్జాగే వాహకత అడు హాలమా.

బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీమ్. అస్సలాము అలైకుం. మీ ద్విరాజ్జీ గారికి ఖబర్గడి ప్రోగ్రామ్. మీరేగి ఖబర్గడి ప్రోగ్రామ్ ఎక్తిబెఫునామి బద్దకురణి అనుకుంటుకయ్యా. మీరేగి ప్రోగ్రామ్ గాడుగు మేము బలాల ముహిమ్మ ఖబర్ తోగి తిరేగా చైనాగా షాన్సీ ప్రొవిన్స్గా లో కోల్ మైన్ ఎక్కువ హింగి హాదిసాగా గినాది దిగ్గబేక్ మరో మగుళిగి చైనాగా రైస రైసు జుహూరియా తౌసియా విదాళం కురియం ఉద్యమహింగ దోహకు తిరేగా బేహుగా మసలే రంగళు బోర్డు పద్ధతి అన్నానికమ రైసు జుహూరియా విదాళం చుట్టి ద్వసర్ బలితకు రక్కా తిరుమ సమాల్కన్ దిరుమ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇల్తిమాస్ కురవం బంగ్లాదేశ్గా హిమబీ ఫెతురి ఫస్సతేకే వరగిన మేహం మరవం అది వస్తుర్ ఖబర్తా.